8వ 45 మినిట్ ఎడ్యుకేషన్ కార్యక్రమం గీత్ సుధా. తర్వాత 9 ఆప్ సమస్య ప్రాయోజిత కార్యక్రమం ఉమంగ్. కార్యక్రమ ప్రాయోజక NCERT.

హరిమోజితో గాతో భజన్ గాతో అని మరొకటి బ్రాటప్ చిన్న మరి మోసాలు మాదేవి మరి మోసాలు హరిష్ణగారు హరిష్ణగారు అమ్మా మనం ముఖ్యం అంటే బాగా మానంటే వచ్చారు